జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతే పురుషాత్పరం ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్ర

ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రదం చ వరదం హస్తైర్ బిభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణం.